ఓం భూర్వస్వః శ్రీ సవిత్రే భాస్కరాయ నమః సూర్యనారాయణ దేవతాభ్యో నమః సర్వోపచారార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి శ్రీరామచంద్ర పరివార ధ్యానం రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరాందరోందలిప్యతే పాపైర్ ముక్తి ముక్తిం జమందతి మనోజవం మారుతుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వా నరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ఓం భూర్వస్వః శ్రీరామచంద్ర పరివార దేవతాభ్యో నమః సర్వోపచారార్థే పుష్పం సమర్పయామి గురుస్మరణం ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విషీమతః సురుచోబ్వేన ఆవః సబుద్ధ్యా ఉపమాస్కృష్టాః సతశ్చజోనిమ సతశ్చభివః ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుపదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుగృపా ఓం పూర్వస్మః శ్రీ సద్గురు దేవతాభ్యో నమః విశ్వగురువే నమః సర్వోపచారార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి ప్రార్థనా పునస్కారాన్ సమర్పయామి గణపతి శివ పరివార ధ్యానం హరి ఓం మాం గణానాన్వా గణపతి గుం హవామహే ప్రియాణాన్వా ప్రగపతి గుం హవామహే నిధీనాన్వా నిధి గుం హవామహే బసో అహమజాన్ కృతమ తమజాస్కృతం ఓం భూరుపస్వ సిద్ధి బుద్ధి సిద్ధి శ్రీమన్మహాగణాధిపతి నమః సర్వోపచారార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి పునః హస్తే పుష్పాణి గృహీత్వా అంబికా ధ్యానం అంబే అంబికే అంబాలికే నమానయతి కశనా సాధుతుష్పకః సుభద్రికాంగాంబీల్వాసిని ఓం పూర్వస్మః పార్వతీదేవ్యై నమః అంబికాయ నమః సర్వోపచారార్థే ధ్యానార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి జదగ్రంథః ప్రథమం జాయమాన ఉదయం సముద్రాదుత వాపురీకాత శయనస్య వక్షారణస్య బాహుపస్థితిం మహి జాతంతే రభన్న ఓం పూర్వస్మః స్కందాయ నమః ఓం పూర్వస్మః కార్తిముఖ దేవతాభ్యో నమః సర్వోపచారార్థే ధ్యానార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి పునః హస్తే అక్షతాని పుష్పాణి గృహీత్వా ఓం మా నమోస్తు సర్పేభ్యో జయకే చ పృథివీ మనోజై గంధర్క్షే జయతి విదేభ్యః సర్పేభ్యో నమః ఓం పూర్వస్మః నాగరాజాయ నమః సర్పాయ నమః సర్వోపచారార్థే ధ్యానార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి ఆశు శిశానో భృగభువన భీమో గణాగణ అక్షో బణశరి గణీనామ్మ

శ్వేతాక్షేతాక్షోరుణస్తేరుద్రాయ పశుపతయే కర్ణాజామ అవలిప్తా రౌద్రా నభోరూపాః పార్జన్యాః ఓం ఊర్వస్మః స్ఫటిక మహేశ్వర నవీన ఆసనం సమర్పయామి సర్వోపచారార్థే ప్రార్థనా నమస్కారాం సమర్పయామి.

అనువామైవ విభుద వియద్వ్యాపీతారాగణ గుణిత ఫేనోగద్మరుచి ప్రవాహో వారాయ ఋషుతరలఘుదృష్ట శిరసితే జగద్బీపాకారంజలదివలయంతేన కృతమిత్తెనైవోన్నేయందృత మహిమదివ్యందవోపు రథక్షోణీయంతా శతద్రుతిరగేంద్రోదనురతో రథాంగే చంద్రార్కౌరథచరణపాణిశ్వర ఇది దిదక్షోస్తే కోయంత్రి పురతృణమాడంబరవిధి విధేయై క్రీడంత్యో న ఖలు ప్రదంత్రా ప్రభుతియా హరిస్తే సాహస్రం కమల బలిమాదాయ పతయోర్యదైకో నే తస్మిన్ నిజముదహరన్నేత్ర కమలం గతో భక్త్యుద్రేక ప్రణితమశౌ చక్రవపుషా త్రయాణాం రక్షాయి త్రిపురహర జాగ్రతి జగతాం కృతౌ సుప్తే జాగ్రత్వమసి కృత ఫలయోగే కృతమతాం ఉపకర్మ వృద్ధస్వం బలది పురుషారాధన మృతే అతస్వాం సంప్రేక్ష్య క్రతుషు బలదాన ప్రతిభువం ఋతు శ్రుతౌ శ్రద్ధాం బద్ధ్వా శ్రుతో శ్రద్ధామద్వా దృఢ పరికరా కర్మ సజున క్రియాదక్షో దక్ష క్రతు పతిరదీస్థాన మృతుమృత మృషీణామార్తుజ్యం శరణ సదస్యాసురగణాః కృతభ్రేస్తత్వం క్రతు బల విధానవ్యసనినో ధ్రువం కరతు శ్రద్ధా విదురమభిచారా హిమకాః ప్రజానాతన్నాత ప్రసమభిగం స్వాం దుహితరం గతం రోహిద్భూతారిరేమైశ్వశుభుషా ధనుష్పాణైర్యాతం దివమపిత్రాకృతు మమం త్రసందంతేత్యాభి త్యజతి న మృగవ్యాధరవసః కులావణ్యా సంసాదృజ మనుమన్నాయ దృణవత్పురం ద్రష్టం దృష్ట్వా పురమత పుష్ప యుధముబీ యది స్త్రైణం దేవీ యమని హృదయ హారత ఘటనా తవై దత్వా మత్వా పద వరద ముగ్ధా యువతయా శంశానేష్వా క్రీడా స్మర హర పిశాచా సహచరా చితా భస్మా లేపస్త్రం విజనకోటి పరికరా అమంగళ్యం శీలం భవతు నామైవకిలం తదాపి స్మరతూణాం వ్రత పరమమంగళ మంగళమసి మన ప్రత్యక్చిత్వే సంయుదాయాత్మరుదా వృషద్రోమాణ ప్రమద జలోంగిత సదృశా యదా లోక్యాల్హాదమృతమయం నిమిశ్యామృతమతయే తదస్తంతత్వం కిమపి యమన్యస్తత్కిల భవాన్ త్వమర్క్తం తోమస్త్వం పరమ పవనహస్త్వం హుతవదః స్వమా త్వమాపస్త్వం యోమస్త్వము ధరణిరాత్మా త్వమితి చ పరిచ్ఛన్నామేవం త్వయి ప్రణితాం బిభ్రతు గిరాం న విద్మస్తత్వం వయమిహ తు యత్వన్న భవసి త్రయీన్ త్రిస్థో వృత్తి స్త్రీ భువనమతో త్రీనభిసురా నకార్ద్యార్దైవరణస్తి వృదత్తీర్ణ వికృతి తురీయంతై దామధ్వని వృణుందా వృణమభి సమస్తం విస్తన్వా శరణగ్రణత్యోమిదమిదం భవత్సరవో రుద్రాపశుపతి రథోగ్రహసమా స్థాభీమేషానామిదమిదాన్వాష్టకమిదమముష్యం అముష్మిన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవ శృతిమవిర్వ్యా యాస్మై దాంని ప్రవీత నమస్యోస్మి భవసే నమో నేదిష్టాయ ప్రవిధ విష్టాయ నమో నేదిష్ట నమోక్షోదిష్టాయ స్మర హరమైష్టాయ చ నమః నమో వరసిష్టాయ త్రినయనైవిష్టాయ చ నమో నమః సర్వస్వమేది సర్వాయ చ నమః బహుళరసే విష్పోత్పత్త ఉపవాయ నమో నమః ప్రబలతత్సంవారే హరాయ నమో నమః జనసుహృదే సర్వతోమృడాయ నమో నమః బ్రహ్మసి పదే నిస్తే గుణే శివాయ నమో నమః కృషభృజేత క్లేశవశ్యం క్వచేదం క్వచిత్ గణసీమోల్లంఘిని సశ్వదృద్ధి ఇది చకితమీం వృత్తిమా భక్తిరాదాత్ వరదృణలోకే వాక్యపుష్పోపహారం అసద్గిర సంస్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువరసాగాలీకనీపత్రమూర్వి లిఖత యది గృహీత్వా శారదాతరవకాలం తదపితు గుణానామీశమారన్నయాది అసురసురమునింద్రయచతే సన్నిమూలీకృత గుణైన్నో మహేంద్రగుణేశ్వరస్వయ సకల గుణ సకల గణవరిష్ట పుష్పజంతా విధానోర్జున గోత్రే స్తోత్రమేత్త చకార ఆరణవద్యం గృహే స్తోత్రమేతత్పటిత్తమానయ సభవతి సభలోకే రుద్ర ఉల్లిస్తాత్ర ప్రచురుతురాయు పుత్రవాన్ కీర్తిమాంశ మహేషాన్నపురో దేవు మహిమ్నో నాప్రాస్తు యగోనాన్నపురో మంత్రు నాస్తి గురోపురం దీక్షాదానం ద్వస్తీర్థం జ్ఞానం యాగాదిక క్రియా మహిమ్న స్తవ పాఠస్య క్లాంనార్ది షోడశం కుసుమ్నానాం సర్వగంధరాజ సర్వగంధర్వ రాజా ఆచతుర్మౌళి దేవదేవ సదాస సకలు నిజం మహిమ్నో భృష్టైవాస రోషాస్తమిందకార్షం దివ్య దివ్యం మహిమ్న దురనమర సురనరముని పూజ్యం సర్వమోక్షేక హేతుం ప్రదీయతి మనుష్య ప్రాంజలిర్నానుచేతాః వ్రజత శివజీవకింద్ర స్కూయమానస్తమోగం పుష్పదంత ప్రణీతం ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గంధర్వవాజితం అనోపమ్య మనోహారి శివమీశ్వర మహేశ్వరం ఇత్యేషా వాంగ్మయి పూజా శివమచ్చంగర పాదయోః అర్విదాదిన దైవేశ ప్రీతాం మేతా శివ తవ తత్వన్న జానామి కీర్దోసి మహేశ్వర యాత్రిశోషి మహాదేవ తాదృశాయ నమో నమః ఏకకాలం ద్విగాలం బాద్రిక త్రిగాలయ్య పడేంద్ర సర్వపాప నిర్ముక్త శివలోక మహ్యతే శ్రీ పుష్పదంత ముఖమంగ నిరగదేన స్తోత్రేణ గిల్బిషారేణ హరిప్రియేణ కంఠస్థితేన పటితేన సమాహితేన సుప్రియణితో భవతి భూతపతిర్ మహేష శ్రీ స్ఫటిక మహేశ్వర దేవతాభ్యో నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి దంతం సమర్పయామి హరి ఓం నైవేద్యం పురుతో నిజాయ నాభ్యాసీదంతరిక్షోదిష్ణో దౌ సమవృతాభ్యాం భూమిదిశ శ్రోత్రాజిత లోకామకల్పయన్నాం
ओम सत्यं प्रतिदिनं प्रतिदिनचाम्यं मृदोऽहं स्वाहा दिनं त्रां प्रतिकृत्य ओम प्राणाय स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा सुमानाय स्वाहा प्रणाम समानाय स्वाहा पूर्णं ब्रह्मणे नमः नैवेद्य मध्यवानिं समर्पयामि उत्तरापोषणं मुखवासार्थे बीडाभोग्यं ताम्बूलं समर्पयामि नानापरिमल द्रव्याणि समर्पयामि सर्वोपचारार्थे ऋतुफलं समर्पयामि द्रव्यदक्षिणां समर्पयामि अम्मा हिरण्यगर्भः समर्पदाग्रे तस्य दृष्टाविद्रोमेति नमर्तस्य देवत्वमाजानं कृते पुष्पमालां समर्पयामि विलोत्रं समर्पयामि दुर्वाङ्कुरान् समर्पयामि धूपं दीपं दर्शयामि नैवेद्यं कृत्वा दर्शयामि

0: ప్రదక్షిణాయాం పదే పదే మంత్రహీనం గ్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం దదస్తు మే ఆవాహనం న జానామి న జానామి దువార్జనం పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వర మృత్యుంజయ మహాదేవ త్రాయి మాం శరణాగతం జన్మ మృత్యు జరావ్యాది పీడితం గర్వమందనైః భగవతే శ్రీ సాంబ సదాశివాయ నమః స్ఫుటిక మహేశ్వర దేవతాభ్యో నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి హస్తే జలమాదాయ హస్తేజలమాదాయ అద్య పూర్వోచారదైవంగ్రాగుణగణ విశేషమిష్టాయాం శుభపుణ్యజిత వాదోయజమానస్య గోత్రనామోచ్చార అచ్యుత గోత్రోత్పన్నస్య పరమపూజ్యస్వామివర్యః సర్వేషాం భక్తజనానాం అద్య సోమవాసరాం వితాయాం ఉపలక్షే ఆషాఢ మాసే అంతర్గతే మహోత్సవే వర్షా ఋతౌ ప్రభవాది సర్వేషాం స్ఫటిక మహేశ్వర శివపరివార దేవతానాం పృథక్ పృథక్ షడంగరుద్ర అభిషేకం అహం ప్రీయతాన్న మమ తత్సత్ సాంబ శివార్పణమస్తు విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః
1: స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహిషా గౌబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి బ్రహ్మణే
2: నమీ ఆర్తి చలా
1: బాగా సోమవారం భారత్ జీవన్ జీ.